0: మల్లేశ్వరం కేదారం భీమవద్రష్టకటాకిన్యాం భీమశంకరం వారాణస్యాం చ విశ్వేశ్వరయోగోత్మి తటే వైద్యనాథం చిదా భూమో నాగేశం దారుకాబలే సేతు వందే చ రామేశం కుస్మేశం చ శివాలయే ద్వాదశే తాని నామాని ప్రాతృత్థాయ పఠేత్ సర్వ పాప వినిర్ముక్త సరసిద్ధి ఫలో భవేత్. ఓం నమః శివాయ శ్రీ కేదార్నాథాయ నమః. ఓం నమః గంగా సింధు సరస్వతి శ్రీ యమునా గోదావరి నర్మదా కావేరీ సరస్వతి మహేంద్ర కన్యా ధర్మనేలికా క్షిప్రా వేత్రవతి తదా మహా సరియు నది ఛాతగయ గండికా
1: సముద్ర సహిత కురవంతు తే మంగళం. కేదార్నాథ్ భగవాన్ కీ జయ.
0: త్రైలోక్యనాథ తీర్థం ఆది దేవ శ్రీనాథ విష్ణు భగవజ్ఞాన్ యజ్ఞైవ ప్రాత సముదాయత ప్రక్రియాయ సంసార యాత్రా జ మనువర్త సియై ఫలచారు సోవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదం.

0: మూలమ గురు పదం మంత్రములం గురు వాక్యం మోక్షములం గురుర్ కృపా. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధి భగవాన్ అలక్పురిజీ మహాదేవ్ కీ జయ. దేవాదిదేవ్ దేవేశ్వర్ భగవాన్ దేవ్పురి జీ మహారాజ్ కీ జయ. సద్గురు దీప్ నారాయణ్ మహాప్రభు జీ కి పరమ కృపా శాంతి. ఓం మహాప్రభుజీ. సద్గురు స్వామి మాధవానందజీ భగవాన్ కీ జయ. All my dear,
1: moje drazí,
0: good evening,
1: dobrý večer.
0: We are very blessed that we can have satsang, means Gurudev.
1: Je to velké požehnání, máme velké požehnání, že můžeme mít satsang s Gurudevu.
0: It is our Gurudev who give us knowledge and takes up to the supreme highest God, or where we can go above everything.
1: Náš Gurudev nám dává poznání a dává nám cestu k nejvyššímu.
0: From Shiva, Brahma, Vishnu, above them also still, above the Shiva times, is that Guru Kripa.
1: Nad Shivou, Brahmou a Vishnuhem je ještě výše Guru Kripa.
0: May Shiva becomes Guru.
1: Shiva může být
0: Vishnu.
1: Guruem Vishnu také.
0: And Brahma.
1: I Brahma.
0: But when the name comes as a Guru,
1: ale když přijde jméno jako Guru,
0: then is the highest.
1: Tak to je nejvyšší.
0: And of course, when we come to the word Guru,
1: a samozřejmě když přijdeme ke slovu Guru,
0: etc.,
1: a podobně,
0: then the highest is the Bhagavan Ganesha.
1: Tak potom nej-